ఓమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణ పురుషోత్తమ శ్రీ సీతారామ చంద్ర ప్రభు భగవద్గీత ప్రియ భగవద్గీత దేవా మమ దారయ దేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వీర వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామ చంద్ర ప్రాంత వేద్య పురాణ పురుష